పూర్ణబోధమ తరమ్య సుధాబ్ధి చంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్.

సత్కర్మ మార్గ పరిహీనమతీవ దుష్టం దుష్కర్మ వారి నివహే పరితస్సు మగ్నం తద్భక్త భక్త పరిపూజన

మధ్యాహ్న సంగత శతార్క విభోరు కాంత్యా ఏ దీప్యమాన హరిచారు ముఖార విందం సంగీక్ష మోద కరచారు సుధాభి.